0: ఎన్నికయ్యే ఆయతే 5-6 సంవత్సరాలు పెళ్లి ఎన్వైరన్మెంట్ కోసం ఆవిడకి బొల్లా పవన్ గురు వాణే పిత మాతా తర్త మహత్ అప్పని మాతా పై కొంచెం గందగీ పెళ్లి తో సబ్సే బురా ఇన్సాన్ హమ్సే కోయి నహీ శర్మదా కమ్ తా కూడా ఫలానా ఇజ్జత్ మాన్ దా కమ్ కూడా సంభాలనా ఆ లోగ్ కూడా ఫలాన్ చే శర్మ నీ కర్తే సఫాయి కర్మ చే శర్మ కర్తే
1: యే హై పంజాబ్ పులీస్ కే రిటైర్డ్ డీఐజీ ఇందర్జీత్ సింగ్ సిద్ధు జిన్హే చండీగఢ్ కే లోగ్ రోజ్ సడకో కి ఖుద్ సఫాయి కర్తే దేఖతే హై 6 జూన్ 1938 కు పంజాబ్ కే సంగరూర్ జిలే కే ఏక్ ఫౌజీ పరివార్ మే జన్మే ఇందర్జీత్ సింగ్ సిద్ధు కు విరాసత్ మే మిలే థే దేశ్ ప్రేమ్ ఔర్ అనుశాసన్. ఏక్ మేధావి ఛాత్ర రహే ఇందర్జీత్ సింగ్ సిద్ధు 1961 మే పంజాబ్ పులీస్ మే షామిల్ హో గయే. అప్నీ కర్తవ్య నిష్ఠా ఏవం నిస్వార్థ సేవా సే ఇన్హోనే రాష్ట్రపతి పులీస్ మెడల్ భీ ప్రాప్త కియా. యే జహాన్ భీ జాతే सफाई की जिम्मेदारी सहजता से अपने कंधों पर ले लेते.
2: शादियों में जाना तो कभी वो डिस्पोजेबल कप्स में लोग बस पीपी के ऐसे ही फेंक देते थे. यूजुअली उनको बोलते थे कि इसको उठा के डस्टबिन में फेंको भाई, यहाँ पे क्यों रखा है. दैट इज हिज नेचर, शुरू से ऐसे ही है.
1: 1996 में सेवानिवृत्ति के बाद इंदरजीत सिंह सिद्धू चंडीगढ़ आ गए. इंदरजीत सिंह सिद्धू ने देखा कि एक समय में देश का सबसे सुनियोजित माना जाने वाला शहर स्वच्छता में भारत के सर्वोच्च 10 शहरों में भी नहीं गिना जा रहा है. उनके लिए ये बेहद खेदपूर्ण था क्योंकि उन्होंने चंडीगढ़ में घर नहीं बनाया था, उन्होंने चंडीगढ़ को घर बनाया था. इंदरजीत सिंह सिद्धू ने बेझिझक रास्तों की गंदगी को अकेले ही नियमित रूप से साफ करना शुरू कर दिया.
0: धीरे धीरे यह बात बढ़ती गई. कूड़ा उठाने के लिए ज्यादा टाइम लगा लिया, शहर के लिए कम. अल्टीमेटली हुआ कि मैंने शहर तो बिल्कुल बंद कर दी, सिर्फ कूड़ा उठाना याद रह गया.
1: एक रिटायर्ड डीआईजी को सड़कों पर खुद सफाई करते देखना लोगों को अटपटा लगा. किसी ने उपहास किया तो कोई चौंक गया.
2: मेरे दोस्त हैं अभी आते हैं मिलने के लिए तो वो कहते हैं कि अगर हम तुम्हारे नेबरहुड में ना हो तो हम तो इधर ही फेंक दें. अब हमें जो लगता है कि आपके फादर उठा रहे हैं तो हम इधर फेंकते नहीं.
1: इन्हें कूड़ा उठाते देख हाथों में दस्ताने पहनने की सलाह देने तो कई आए, मगर हाथ बटाने के लिए कोई नहीं आया. पर ये बिना किसी दिखावे या हिचकिचाहट के सफाई को अपना कर्तव्य समझकर करते रहे हैं.
0: मैं ये सड़कें और ये पार्क ये पब्लिक प्लेसेस साफ करने की कोशिश करता हूँ ताकि बाकी लोग भी देख लें कि भाई ये खाली हाथ से काम कर रहा है, हम भी लग जाए इनके साथ और पब्लिक प्लेसेस को साफ कर दें.
2: लेकिन जब पद्मश्री मिला है तो वही लोग जो मुझे बोलते थे कि ये क्या कर रहा है, व्हाट इज योर डैड डूइंग, उनका एटीट्यूड में चेंज मैंने देखा है. मैं आई एम रियली प्राउड ऑफ हिम.
1: सरदार इंदरजीत सिंह सिद्धू, पद्मश्री 2026, कोटि कोटि नमस्कार.